0: रेडियो मॉरिशस
1: 800 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। नमस्कार मुलु अंदमैन मनसु लंदरिकी హృదయపూర్వక స్వాగతం. అందం అంటే కేవలం అద్దంలో కనిపించే రూపం మాత్రమే కాదు, మన ఆలోచనల్లో, మన మాటల్లో, మన చిరునవ్వులో, మన ఆత్మవిశ్వాసంలో కూడా ఉంటుంది. ఆ అందాన్ని మరింత వెలిగించే చక్కని ఆలోచనలు, మనసుకు హాయినిచ్చే మధురమైన తెలుగు పాటలు, కొద్దిగా అందం, కొద్దిగా ఆరోగ్యం, కొద్దిగా స్ఫూర్తి, ఇవన్నీ కలిసిన అందమైన ప్రయాణమే సౌందర్య లహరి. మరి మన తొలి పాటతో ఈ అందమైన ప్రయాణాన్ని ప్రారంభిద్దాం.

0: మనం ఎప్పుడూ గుర్తించుకోవాల్సిన విషయం ఒకటుంది. నిజమైన అందం ఖరీదైన అలంకరణలో కాదు, మన ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. మనకు మనం విలువ ఇచ్చినప్పుడు, మన చిరునవ్వు నిజమైనప్పుడు, మన మాటలో ఆప్యాయత ఉన్నప్పుడు, అదే అసలైన సౌందర్యం. ఈరోజు అద్దంలో మీ ముఖాన్ని చూస్తే మీ మనసును ఒకసారిగా చూసుకోండి. అక్కడ ఆనందం ఉంటే అదే మీ అందమైన అలంకారం.
1: నువ్వు కాఫీ షాప్కి నేను కాఫీ షాప్కి వెళ్తున్నామా? పద. ఆ రూట్లో అలా వెళ్ళొచ్చు కదా?
2: అటు సైడ్ చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, అందుకే వెళ్దాం.
1: పర్లేదు, వెళ్ళు.

0: హృదయం శబ్దం నువ్వు ఇటుగా వస్తావని అర్థం పడబడమని వెన్నెల వర్షం నువ్వు ఇక్కడే ఉన్నావని అర్థం
1: ఆగగాగు నువ్వు చెప్పింది కరెక్టే చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి వెనక్కి వెళ్దాం

0: అంటే ఇప్పుడు మీరు వేయండి.
1: ఏంటి వేస్తోనా?
2: ప్రేమలో పడడం నాకు ఇంకా ఇష్టం.
0: చాలా షాక్ అయ్యాను హ్యాండ్ లేకుండా.

0: ఆంటీ తినేవరు మీ సిస్టరా
1: ఇలాంటి బిస్కెట్లు నాకు చాలా మంది వేశారు మ్యాటర్ ఏంటో చెప్పు
0: ఏం లేదు ఆంటీ
1: ఇంకో ఇడ్లీ పెట్టు
0: తినేసల్లు
1: బై
2: ఈ రోజు చిన్న బ్యూటీ హ్యాక్ రోజంతా తగినంత నీరు తాగడం వల్ల శరీరానికి మాత్రమే కాదు చర్మానికి ఎంతో మేలు జరుగుతోంది మంచి నిద్ర సమతుల ఆహారం చిరునవ్వు ఇవి ఏ సౌందర్య సాధనానికి తీసిపోవు చిన్న చిన్న మంచి అలవాట్లు పెద్ద మార్పులను తీసుకొస్తాయి ఇప్పుడు మనసుకు ఉల్లాసాన్నిచ్చే మరో చక్కని పాటను విందాం.

ఒక మహిళ ఎన్నో పాత్రలు పోషిస్తోంది. కూతురిగా, సోదరిగా, స్నేహితురాలిగా, భార్యగా, తల్లిగా, వృత్తి జీవితంలో సహచరురాలిగా. అన్ని బాధ్యతల మధ్య తన గురించి కూడా కాస్త సమయం కేటాయించడం చాలా అవసరం. ప్రతిరోజు మీకోసం కనీసం 10 నిమిషాలు కేటాయించండి. ఒక మంచి పాట వినండి, ఒక పుస్తకం చదవండి, లేదా నిశ్శబ్దంగా ఒక కప్పు టీ లేదా కాఫీ తాగండి. మనసు ప్రశాంతంగా ఉంటే జీవితం మరింత అందంగా అనిపిస్తుంది.

మన తెలుగు మహిళ అంటే ప్రేమ, ఆప్యాయత, ధైర్యం, సహనం అన్నీ కలిసిన రూపం. కుటుంబాన్ని ముందుకు నడిపిస్తూనే తన కలలను కూడా నెరవేర్చుకోవాలని ఇతరం మహిళలు ఎంతో ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రతి చిన్న విజయాన్ని

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం
1: పోయే కాలం
0: మరే
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు
2: ఓయ్ ఆగవయ్యా ముట్టుకున్నాను మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా
1: అక్కడ అడగండి
2: రామ్ గారు రామ్ గారు మీ ప్రపంచం ఆగిపోయిందా లేదంట మీరు వెళ్ళొచ్చు
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు

रोजु मीको ओक चिन्न गुर्तु మీరు అందరికీ శ్రద్ధ చూపుతారు, కానీ మీ ఆరోగ్యం, మీ ఆనందం, మీ విశ్రాంతి కూడా అంతే ముఖ్యమైనవి. అప్పుడప్పుడు నేను బాగున్నానా అని మీకు మీరే ప్రశ్నించుకోండి. ఎందుకంటే సంతోషంగా ఉన్న మహిళ సంతోషకరమైన కుటుంబానికి బలమైన ఆధారం. ఈరోజు కార్యక్రమానికి ముగింపు పలికే ముందు మరో మధురమైన పాటను ఆస్వాదిద్దాం.

మిత్రులా ఆశిస్తున్నాం నేటి ప్రసారం మీకు చాలా బాగా మెచ్చింది. ఇక మీ వర్షకు సెలవు ఇయ్యాలి. నమస్కారములు, శుభదినం.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
2: శ్రోతలకు బహుహృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ మీరు మా తోడుగా ఉంటారని ఈ రాబోయే 20 నిమిషాలకు కోరుకుంటూ నేటి కార్యక్రమంలో నేను మీ కృతిగా ఉంటాను. మీ సేవలు అయితే స్వరాల వేదిక అనే కార్యక్రమంలో స్వాగతం సుస్వాగతం పలుకుతున్న మీ సాయంత్రపు వేళ ఇంకా మంచిగా చేయడానికి నేనుంటాను మీ సేవలో.

అవునండి సంగీత రసికులారా సత్రపువేలనే నన్ను కొట్టున్నాను. మీరు మీ కుటుంబ సభ్యులందరితో ఉన్నారు, మీరు వంటగదిలోనున్నారు, బోన్ తయారు చేస్తున్నారు, లేకపోతే మీరు మీ కుటుంబ సభ్యులందరితో పాటు బోన్ చేస్తున్నారు. మీరు బోన్ చేస్తున్నారైతే షురుచి మన సమస్త ఎంబీసీసీ మంది తరఫున

ఈ సంగీత రసికులారా ఇక్కకు డిడి విషయాలు డాయి బర కార్యక్రమం కోసం అయితే ఫిరడ్డి ఒక చిల్లి కోచదది డిజాయి తిని ఉన్న చోట వెద్ది తర ఉంటుంది విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది ప్రేమ ఎక్కువ ఉన్న చోట కోపం కూడా ఎక్కువే ఉంటుంది అవునండి సంగీత రసికులారా దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది ఇట్టటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి శుభరాత్రి